0: గారే గారే
1: ధర పడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు పట్ల
0: గారే గారే
1: ఏ సూరకి ధరది ఇన్నాయాదు
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కన కరకగదే
3: మేదే మన్నుకే